మన పిల్లలు వీకెండ్ కదా, ఇట్స్ సాటర్డే, ట్యూషన్స్ ఉంటుంది, ఇంకా కొంతమంది ఇంట్లో ఉంటున్నారు, భోజనం తయారు చేస్తున్నారు మీ అమ్మ నాన్నలు, ఇంకా మీరు టీవీ చూస్తున్నారు, పాఠాలు చదువుతున్నారు, హోంవర్క్ చేస్తున్నారు. అలాగే మధ్యాహ్నపు వేళ కార్యక్రమం మీకోసం ఈ కార్యక్రమం ప్రసారం చేస్తాం. చిలకమ్మ చిలకమ్మ అనే పాటతో మన కార్యక్రమం మొదలు పెడుతున్నాం.

పిల్లలు దేవుని వరం, పిల్లల నవ్వు ఇంటి ఆనందం, పిల్లల హృదయం విశేషంగా స్వచ్ఛమైన అద్దం లాంటిది. పిల్లలు చేసేది కాదు, అనుసరించేది నేర్చుకుంటారు. పిల్లల నవ్వు, పిల్లల ఏడ్పు మన ఇంట్లో జీవితం తెస్తారు కదా. ఏడవకు ఏడవకు అంటూనే అమ్మలు పిల్లలకు

0: సైడు లేసి కూర్చో లాస్ట్ బెంచ్ ముందు మోహన్
1: టిఫిన్ బాక్సెస్ సర్ది చూడు ఐన్ చెయ్యి యూనిఫామ్
0: మెస్ క్లాస్ నీల్ డౌన్ బెంచ్ మీద ఎక్కి చూడు
1: లేట్ నైట్ పాలిష్ చెయ్యి కుళ్ళు సాక్స్ వాష్ చెయ్యి
0: డైలీ లేట్ గెట్ అవుట్
1: నైట్ డౌన్ వికెట్
0: హోంవర్క్ ఎస్కేప్
1: డైలీ ఇదే టార్చర్ అండి
0: చిలికి బిచిలికి
1: బింబిలికి బిలాబీ

బాలానందమనే తెలుగు కార్యక్రమం విశేషంగా మధ్యాహ్నపు వేళ శనివారం నాడు ప్రత్యేకంగా మన పిల్లల కోసం చెప్పినట్టు పిల్లల

0: హృదయం స్వచ్ఛమైన అద్దం లాంటిది. పిల్లలు చూసేది కాదు, అనుసరించేదే నేర్చుకుంటారు.
1: ఏనానా,
0: ప్రతి చిన్నారి భవిష్యత్తుకు ఒక వెలుగు.
1: నీకో పాట నేర్పుతాను.
0: పిల్లల ప్రేమ
1: సరేనా
0: నిష్కపటమైనది.

0: అమ్మకు అన్ని ఉతకొదలు ప్రామిస్ మమ్మీ చిన్నదాని గనకే అంత కోపముదులే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ
1: డో సెట్ డ్రామా దీని బోగు దందామా ఇది పేరెంట్స్ కి పరీక్ష ఇది బ్రదర్ కి శిక్ష దీనికి యాంటీబయాటిక్ లేదా దీనికి నీరసం రాదా దీంతో మాట్లాడను దీంతో ఆట్లాడను ఇదో సైతాన్ ఇదో తూఫాన్
2: ఇదో నా బంగారు పాప.

పిల్లలు కథలు వింటే అలాగే తమ జీవితంలో అవుతారని అనే కళతో పెరుగుతారు కదా. కథలలో చూసే పాత్రలని అనుసరిస్తే పెరుగుతాం కదా. పిల్లల కళలు కూడా రేపటి ప్రపంచాన్ని నిర్మిస్తాయి. పిల్లలలో గడిపిన పిల్లలతో గడిపిన సమయం ఎప్పుడూ వృధా కాదు. అమూల్యంగా ఉంది పిల్లలతో సమయం గడపదాం. ఇంతేకాక శ్రోతలరా, విశేషంగా మన ముద్దు ముందు పిల్లలారా, పిల్లలు మన జీవితాలకు రంగులు కూడా అద్దే ఇంద్రధనుస్సులాగా ఉంటారు.

బాలానందమణి తెలుగు కార్యక్రమం పిల్లల కోసం ప్రత్యేకంగా విశేషమైన కార్యక్రమం ప్రతి శనివారం నాడు ఈ మధ్యాహ్నపు వేళ పిల్లలు ఉన్న చోట ప్రేమ ఎప్పుడూ ఉంటుంది కదా మన ఇంట్లో మన చుట్టూ పిల్లలు ఉంటే మన ఇంటిలో మన జీవితంలో అద్భుతమైన ఆనందం కలుగుతుంది మాకు పిల్లల మాయకత్వం వల్ల ప్రపంచంలోనే అందమైనది చిన్నారి చిరునవ్వు చీకట్లను కూడా వెలుగుగా మార్చుతుంది మన పిల్లలు ఎప్పుడూ చిరునవ్వుతూ ఆనందంగా జీవిస్తూ మన జీవితం చీకట్ల నుంచి వెలుగుగా మార్చుతుంది పిల్లల భవిష్యత్తు కాదు వర్తమానానికి ఆనందం

बालानंदम बालानंदम పిల్లల కలలు అద్భుతమైన విషయాలు చూస్తారు. అలాగే వాళ్ళ చిరునవ్వులో ఏదైనా అమాయకత్వం ఉంటుంది. పిల్లల కళ్ళలో నిజాయితీ కనిపిస్తుంది. పిల్లలకు ప్రేమ ఇవ్వండి, వారు ప్రపంచాన్ని ప్రేమతో నింపుతారు. నిజంగా పిల్లలకు ప్రేమ ఇస్తే తమ ప్రపంచం కూడా ప్రేమగా అనిపిస్తుంది. వాళ్ళు ఈ ప్రేమ తమ జీవితం నింపుతారు. జీవితం అంతా ప్రేమలోనే ఆనందంలోనే జీవిస్తారు. ప్రతి చిన్నారి ఒక కొత్త ఆశ. పిల్లల నవ్వు కూడా వినిపించే ఇల్లు స్వర్గం లాంటిది.

మన కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలని ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ, పిల్లలకు మా ముద్దులు మా ప్రేమ ఇస్తూ ఈనాటి కార్యక్రమం చివరి పాటతో పూర్తి చేస్తూ వందనామి దగ్గర సెలవు తీసుకుని నమస్కారం.

0: जिंदगी के अनमोल लम्हे रेडियो मॉरिशस के साथ।
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
2: శ్రోతలందరికీ మా వందనములు. ఈ చక్కని శనివారం రాత్రి వేళలో మీరు వింటున్నారు మీ స్వరాల వేదిక అనే ప్రసారం మీ చెలి గిరిశాలినితో ఏఎం టూ రేడియో ఛానల్ పైన. నేటి కార్యక్రమంలో అలవాటు ప్రకారంగా మీ కోసం కొన్ని మధురమైన పాటలు ప్రసారం చేస్తాం. అయితే వింటూ ఉండండి మీ శ్రవణానందం కోసం.
3: ముందు నేను పాడతాను ఈ పాట మీకోసం. మా అమ్మ కోసం రాసిన పాట

0: చాలా బాగా పాడావు అది. ఈ పాట మీ అమ్మకు నచ్చిందా? చాలా బాగా నచ్చింది.
1: అయితే మా అమ్మ కూడా.

ఈ శనివారం చల్లని రాత్రి వేళలో మీకు వెచ్చగా ఫీల్ అవ్వడానికి మీకోసం ప్రేమభరితమైన పాటలు ప్రసారం చేస్తూ ఉంటాం. అయితే వింటూ ఉండండి.

0: మీ బ్యాక్ ఏంది
1: నువ్వు కాఫీ షాప్ కి నేను కాఫీ షాప్ కి వెళ్తున్నామా పద ఆ రూట్ లో అలా వెళ్ళొచ్చు కదా
0: అట్ సైడ్ చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి అందుకే వెళ్దాం
1: పర్లేదు వెళ్ళు

0: శబ్దం నువ్వు ఇటుగా వస్తావని అర్థం పడబడమని వెన్నెల వర్షం నువ్వు ఇక్కడే ఉన్నావని అర్థం
1: ఆగగాగు నువ్వు చెప్పింది కరెక్టే చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి వెనక్కి వెళ్దాం

పైనున్న రెండు బటన్లు విప్పేసి జుట్టు కొంచెం చెరిపేసి వాకింగ్ స్టైల్ కొంచెం మెయింటైన్ చేస్తే నువ్వు కూడా హీరో మెటీరియలే.

0: ఆంటీ తినేవరు మీ సిస్టరా
1: ఇలాంటి బిస్కెట్లు నాకు చాలా మంది వేశారు మ్యాటర్ ఏంటో చెప్పు
0: ఏం లేదు ఆంటీ
1: ఇంకో ఇడ్లీ పెట్టు
2: శ్రోతలు గుర్తించండి, మీరు వింటున్నది మీ స్వరాల వేదిక అనే తెలుగు ప్రసారం. మీ చెల్లమ్మ గిరిశాలినితో ప్రస్తుతం మీ రేడియో ఏఎం2 ఛానల్ పైన ఆనందించండి ఇంపైన పాటలు.

శ్రోతలు, ఇంతటితో నేటి చిట్టి ప్రసారం పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి అనేక ధన్యవాదాలు. ఇక మీ చెలిగిరి శాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు.